అది రహ్మాను వంత రస్కలాంగి అళుంఖం గావా మలాయికతున్ని అంహిం భయకంగా ఎవరింగ్ హిది హియ్యి ఎ మలాయికతుం హిద్ది వీరు ఎవరింగ్ హాదురు వెతి బీహియ్యే ఎవరింగ్ ఎ హెకివా హెకివుం నికం హుర లీవ్వా హుట్టే అది ఆఖరి ద్వహం ఎవరిన్నా సువాల్ కురవ్వా హుట్టే.

0: దోహాకు సార్ ఇంకెందుకు చేస్తారు వాళ్ళంత
1: నో
0: ప్రామిస్
1: ప్రామిస్
2: ఎమీహుం థా అబదు ఎకుగవుమ బావుదువి.

ఈసకుం ఎంగ్ ఉమ్మతెక్కం గాన్ వాన్ నమ రహ్మాన్ వంత రస్కలాంగ్య కాఫిర్వా మీహుంగే గెతకుగె ఫురాళుత రిహిన్ లవ్వ అది ఎవరెంగ్ అరా ఫాబా సిడిత రిహిన్ లెవ్వీముహే.

0: ఇషా సువాలే కురంత
1: కొబ్బల
0: దివేహి బహుగా సుకుం కురే వేయ కుర్తా కి కొబా
2: అలిఫు సీను నూను తా షవియన్
0: రంగళు ఫెంవెరుం ఎమ్మె మ్యాక్ కొబ్బునాని కిహినే
2: నాణే ఫుల్ ఫిల్లెవో
0: వరర్ రంగళు వెహేతా ఫెన్నిగు మే బునుమ కి కొబా
2: లిబే ఫుర్సత్ గె బేనుం హిఫు మడు కొబ్బల కి కురం కురా సువాలత్ తమి
0: మి తయారువని దివేహి ఎఫ్ఎం గెనస్తే షవియని ప్రోగ్రామ
2: షవియని ప్రోగ్రామే దివేహి బహుగా సువాలు అన్న ಕೊಂಗನ ಕಣ್ಣನಿ
0: ಕೊಮ್ಮೆ ಹುಕುರು ಅದಿ ಹೊನಿಹರು ದೋಹೆಗೆರೆ ಅಗ್ಗಡಿ ತಿರಿಹುಗ
3: ಶವಿಯಾ

0: దోహాకు సారి ఎందుకు చేస్తారు వాదానంత?
1: నో
0: ప్రామిస్
1: ప్రామిస్
2: ఎమీహుం థా అబదు ఎకుగవుమ బావుదువి.

0: ఓనియవస్ ఫిలువాలమ నోదిహ ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.
1: రీడ్ అబద్ధ వెస్ట్ రీడ్.

అది ఎవరెన్న తిమన్ రస్కలాంగి దిక్కివి కొమ్మె ముజజాతె ఇఫద అని ముజజాత కవ్ర మా బుడుకంగా మెనువి నుదక్కవమే. అది తిమన్ రస్కలాంగి ఎవరెన్న అజాబ్ దివ్వా హిప్పవీమే ఎయి ఎవరెన్ కాఫిరుకము రుజువా ఉమట్టకే.